వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. ట్యూన్ కొచ్చింది 100.4 ఆకాశవాణి ఎఫ్ఎం డెన్ బకటక్ దిల్సా దిల్ తక్ సో చలిచి కిచి కథా కిచి గీత. ସତରେ ସାଥି ସେଇ ପ୍ରଥମ ପ୍ରେମର ଅନୁଭୂତି କିଛି ନିଆରା, ଯାହା ସହିତ ପ୍ରଥମ ପ୍ରେମ ହୋଇଯାଇଥାଏ ନା, ତାକୁ ଭୁଲିବା ତାକୁ ଛାଡ଼ି ରହିବା ବହୁତ କଷ୍ଟକର ହୋଇଥାଏ। ଯେମିତିକି ମୁଁ କହିଲି ଟିକେ ଆଗରୁ, ଖାଲି ଜଣେ ବ୍ୟକ୍ତି ଆଉ ଜଣଙ୍କ ସହିତ ପ୍ରେମ ହୁଏ ତାହା ନୁହେଁ, ଆମର କେତେବେଳେ

మరి చంది 100.4 ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో కటక్ దిల్ సే దిల్ దాక్ अबला स्मृति परवर्ती गीत शुणीपर प्रेम बंधन फिल्म रो किशोर कुमार लता मंगेशकर को वॉयस रे आनंद बख्शी का लेखा लक्ष्मीकांत प्यारेलाल को म्यूजिक रे